0: చిరస్థాయి గుండా ధ్యంది సరస్సుల అతిక్రమం ముగురు సరస్సులను ఉత్సాహం ఇచ్చే సమూహాన్ని మాన్యతరం సరస్సు నామి మౌజుదా పానీ వికాస్ బృందహన నది సవారి సలౌండా నియమానుసార్ పాలన గురం గురం సవారి సలౌండా ట్రాఫిక్ నియమకు పాలన గురం సవారి సాధున ధ్యంది వస్తున్న బొసిర యాత్ర గురం సరస్సు క్షమత ఉండా బడి ఘాట్ పడిన గురం జిబ్రా క్రాసింగ్ బాట మాతృ బాటు కాట్ని గురం సరస్సు తత్కాల్ మౌజుకి మార్గ గురం यात्राको समा कुनै समस्या भए नौसेको प्रहरीलाई खबर गराउ
1: आन्तरिक मामिला तथा कानून मन्त्रालय कृषि प्रदेशद्वारा जनहितमा जारी
2: सन्देश